0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీయలేని అంతర్భాగమని మన దేశం స్పష్టం చేసింది. బ్యాంకులు కృత్రిమ మేధను సమగ్రంగా వాడుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. జూరండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. కేరళ రాష్ట్రం పేరును మార్చడం కోసం కేరళ పేరు మార్పు బిల్లు 2026ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. లోక్సభ ఈ బిల్లును నిన్న ఆమోదించింది. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును కూడా ఈరోజు రాజ్యసభ చేపట్టే అవకాశం ఉంది. లోక్సభలో మైన్స్ అండ్ మినరల్స్ అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లును ప్రవేశపెడతారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల ఆందోళన కారణంగా నిన్న కూడా పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు మళ్లీ అంతరాయానికి గురయ్యాయి. లోక్సభ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును ఆమోదించగా రాజ్యసభ ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివిధ తీర్పు సంఘాలకు చెందిన చైర్పర్సన్లు, సభ్యుల అర్హతలు, సేవా నియామకాల్లో పారదర్శకత, స్వయం ప్రతిపత్తిని, సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు తీర్పు సంఘాల నిర్వహణ పనితీరు మెరుగుపరచడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. అలాగే ఒక జాతీయ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్టంలో ప్రతిపాదించారు. కేరళ పేరు మార్పు బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనికి సంబంధించి కేరళ శాసనసభ 2024 జూన్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అనేక అంశాలపైన ప్రతిపక్షాల గందరగోళం మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ రెండు బిల్లులు ఆమోదం పొందాయి. విద్యార్థుల నిరసనపై చర్చ నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని, ఈ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా కూడా సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రతిపక్ష సభ్యులు సభను సజావుగా సాగనివ్వడం లేదని రిజిజు అన్నారు.
1: राहुल गांधी जी कई दिनों से गृह मंत्री अमित शाह का जवाब मांग रहे हैं सदन में. अब जब सरकार तैयार है, गृह मंत्री जी पूरे घटनाओं का बहुत डिटेल में जवाब देने के तैयार है, फिर राहुल गांधी जी भाग रहे हैं. मैंने इसलिए सदन में कहा कि भागना नहीं है.
0: अरुणाचल प्रदेश भारत देश में विडदीयरानी अंतर्भागमनि ई निर्विवाद वास्तवानेदी मार्चलेदनि मन देश मरोसारि स्पष्टं चेसिंदि. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, భారత్ చైనా మధ్య సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో చైనాతో ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని మన దేశం ఎప్పుడూ చెబుతుందని అన్నారు.
2: भारत और चीन के बीच सीमावर्ती क्षेत्रों से जुड़े मामले में हमने हमेशा चीन के साथ चर्चाओं में यह बात पर जोर दिया है कि हम इन मुद्दों को बेहद गंभीर मानते हैं. द्विपक्षीय संबंधों के समग्र विकास के लिए सीमावर्ती क्षेत्रों में शांति और स्थिरता बनाए रखना बहुत आवश्यक है. लाइन ऑफ एक्चुअल कंट्रोल पर गलतफहमी और गलत आकलन से बचने और बाकी बचे हुए मुद्दों को सुलझाने के लिए स्थानीय कमांडर स्तर की बैठकें और अन्य तंत्रों सहित मौजूदा कूटनीतिक माध्यमों का उपयोग जारी रखा जाएगा.
0: वास्तवादी नरेखनु कापाडे विषय में प्रस्तुतं अमल्लो उन्न यंत्रांगाल द्वारा चर्चलु कोनसागुस्तुन्नामनि जैस्वाल चेप्पारु. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే శీర్షికన వెలువరిస్తున్న పుస్తకాన్ని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఈ ఆత్మకథ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జీవన ప్రస్థానం గురించిన వ్యక్తిగత వివరాలను తెలియజేస్తుంది. కోవింద్ బాల్యం నాటి అనుభవాలు, పోరాటాలు

0: విజయాల నుంచి మొదలుకొని విశిష్టమైన ప్రజా జీవితం, దేశ 14వ రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవల వరకు ఈ గ్రంథంలో వివరాలను పొందుపరిచారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా గర్వంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ దేశ స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అంతేకాకుండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు.
1: 15 अगस्त को आन बान शान से मनाए, स्वतंत्र सेनानियों को श्रद्धांजलि दे, विकसित भारत का संकल्प ले, हर घर तिरंगा, घर घर तिरंगा, हर मन तिरंगा. आइए हर घर पर तिरंगा लहराइए.
0: స్వాతంత్ర దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ఉద్యమం విశేష స్పందన పొందుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, కస్టమర్ల నమ్మకంపై స్పష్టమైన దృష్టితో భారతీయ బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమగ్రంగా వాడుకోవాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. ముంబైలో ఫీడ్బ్యాక్ సదస్సును ఉద్దేశించి ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ కస్టమర్ సర్వీస్, ఫైనాన్షియల్స్ సమానత్వం, కార్పొరేట్ సామర్థ్యం, మోసాలను గుర్తించే పద్ధతులను మెరుగుపరచడం ద్వారా కృత్రిమ మేధస్సు బ్యాంకింగ్ రంగాన్ని మార్చివేయగలదని చెప్పారు. అదే సమయంలో డేటా ప్రైవసీ, సైబర్ ముప్పులు, కృత్రిమ మేధస్సు ఆధారిత నిర్ణయాలపై అతిగా ఆధారపడడం వంటి నష్టాల గురించి కూడా బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ చెప్పారు. కర్కిడక్క వావు పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని కేరళలో ఈరోజు తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు పితృతర్పణాలు అర్పిస్తున్నారు. మలయాళ మాసమైన కర్కిడకం లో వచ్చే అమావాస్య రోజును ఆత్మశాంతి కోసం, ఆధ్యాత్మిక విముక్తి కోసం కర్మలు నిర్వహించేందుకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. అనేక ఆలయాల్లో ఈ కార్యక్రమాలు తెల్లవారుజామున 3:30 నుంచి ఉదయం 5 గంటల మధ్య జరిగాయి. ఉత్తరాఖండ్లో ప్రతికూల వాతావరణం నెలకొన్నప్పటికీ చార్ధామ్ యాత్ర ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతోంది. తీర్థయాత్ర 2వ దశ ప్రారంభమవుతుండటంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. కేదార్నాథ్, బద్రీనాథ్ ధాముల్లో పూజలు చేసేందుకు దేశవ్యాప్తంగా భక్తులు అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న హిమాలయ పుణ్యక్షేత్రాలకు ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు తట్టుకునేలాగా ఏర్పాట్లు చేశామని, సందర్శకులందరికీ సురక్షితమైన రాకపోకలు సాగేలా చూస్తున్నామని శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది తెలియజేశారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునేత్రి అనే 4 ప్రధాన తీర్థయాత్ర కేంద్రాలను సందర్శిస్తారు. షిమ్లాలోని చౌరా మైదాన్ వద్ద సుమారు 50 మంది టిబెట్టన్ పురుషులు, మహిళలు, వృద్ధులు 24 గంటల నిరాహార దీక్ష శాంతి నిరసన ప్రారంభించారు. టిబెట్టన్ ఉద్యమం పట్ల అంతర్జాతీయంగా శ్రద్ద పెట్టాలని, అలాగే టిబెట్టన్ భాష, సంస్కృతి, మతపరమైన గుర్తింపును దెబ్బతీసే ప్రయత్నాలు వ్యతిరేకించాలని కోరుతూ రీజనల్ టిబెటన్ విమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతోంది. చైనా ప్రభుత్వ విధానాలకు నిరసనగా జూలై 2వ తేదీన న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం వెలుపల ఆత్మాహుతి చేసుకున్న లోప్సాంగ్ రంగ్జన్ జ్ఞాపకార్థం ఈ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు నిరసన ప్రదర్శనకారులు తెలియజేశారు. డ్యూరాంట్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో భాగంగా గౌహటీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిన్న జరిగిన గ్రూప్ ఎఫ్ చివరి మ్యాచ్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సీఐపై 3-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ దశలో నార్త్ ఈస్టర్న్ క్లబ్ అజయంగా నిలవడం విశేషం. ద హైలాండర్స్ ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి గ్రూప్ ఎఫ్ విజేతగా తమ గ్రూపు దశ పోరాటాన్ని ముగించింది. విశేషాలు మరొకసారి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీయలేని అంతర్భాగమని మందేశం స్పష్టం చేసింది. బ్యాంకులు కృత్రిమ మేధను సమగ్రంగా వాడుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. డ్యూరాంట్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో నా భారతం శ్రీ చిర్రావూరి మదన్మోహన్ గారి స్వీయ కవితలు, ఇంకా పాటలు విందాం. ముందుగా ఒక భక్తి గీతం, గానం పి సుశీల.

0: కార్యక్రమంలో ఇప్పుడు నా భారతం శ్రీ చిర్రావూరి మదన్ మోహన్ గారి స్వీయ కవితలు విందాం.
1: నా భారతదేశం, భారతమే నా దేశం, భారతమే నా శ్వాసం, భారతమే నా దేశం, భారతమే నా శ్వాసం, భారత భావి నా ఆశ, భారతంపైనే సర్వదా నా ధ్యాస, భారత భావి నా ఆశ, భారతంపైనే సర్వదా నా ధ్యాస. ఆసేతు హిమాచలం సరిహద్దుల సాగరాలు, ప్రవహించే స్రవంతుల మెత్తని మన్నే నా తిలకం. ఆసేతు హిమాచలం సరిహద్దుల సాగరాలు, ప్రవహించే స్రవంతుల మెత్తని మన్నే నా తిలకం. భారత ప్రేమే నా మేనిలో ప్రవహించే సింధూరపు రుధిరం, భారత ప్రేమే నా మేనిలో ప్రవహించే సింధూరపు రుధిరం. ప్రవర్ధమానపు భారత యువతాశక్తికి నా ఉడతాభక్తి సమర్పణం, ప్రవర్ధమానపు భారత యువతాశక్తికి నా ఉడతాభక్తి సమర్పణం. ముందుకు వేసే ప్రతి అడుగు భారత ప్రగతికి దక్కాలి, ముందుకు వేసే ప్రతి అడుగు భారత ప్రగతికి దక్కాలి. అర్థం లేని మత కలహాలు అందరిలోనూ తగ్గాలి, అర్థం లేని మత కలహాలు అందరిలోనూ తగ్గాలి, మన అందరిలోనూ తగ్గాలి. ఆలయాన కర్పూర హారతులు, చర్చిలలోని గంటల ధ్వనులు, ఆలయాన కర్పూర హారతులు, చర్చిలలోని గంటల ధ్వనులు, మసీదు దర్గా సుగంధ పొగలు, భారతదేశ మత ప్రక్రియలు, పలు భాషలు

పలు పలుకులు, పలు మతములు పలు భక్తులు, పలు భాషలు పలు పలుకులు, పలు మతములు పలు భక్తులు, పలు భుక్తులు పలు దుస్తులు, ఇవి భారతదేశ సొత్తులు. పలు భుక్తులు పలు దుస్తులు, ఇవి భారతదేశ సొత్తులు. భారత వన వైవిధ్యపు పువ్వులు, భారత వైవిధ్యపు మత మైత్రులు. భారత వన వైవిధ్యపు పువ్వులు, భారత వైవిధ్యపు మత మైత్రులు. భారత వైవిధ్యపు భాషలు, భారత మిన్నత్వంలో ఏకత్వాలు. భారత వైవిధ్యపు భాషలు, భారత భిన్నత్వంలో ఏకత్వాలు. భారతం అంటేనే తెలిపేది చెమటోడ్చే కర్షక జీవనం. భారతం అంటేనే తెలిపేది చెమటోడ్చే కర్షక జీవనం. ఎముకలు కొరికే సరిహద్దుల చలిలో శత్రువుల ననసు వీరుల కథనం. ఎముకలు కొరికే సరిహద్దుల చలిలో శత్రువులను అణుచు వీరుల కథనం. సస్యశ్యామల పైరుల అందం, వానలు వరదలు, తుంపరులు తుఫానులు, గాలివానలు మలయమారుతాలు, చీకట్లు వెలుగులు, ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నెన్నో. సస్యశ్యామల పైరుల అందం, వానలు వరదలు, తుంపరులు తుఫానులు, గాలివానలు మలయమారుతాలు, చీకట్లు వెలుగులు, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. భారత మృత సైనిక వీరుల మేని రుధిరపు ధారలు, శాంతి సంకేత శ్వేతవర్ణములు సస్యశ్యామల పంట రంగులు, శాంతి సంకేత శ్వేతవర్ణములు సస్యశ్యామల పంట రంగులు, అశోక చక్ర రక్షణతో నా దేశ పతాక రూపంలో ఆకాశాన రెపరెపలాడుతూ ఎగిరే గర్వమే భారతం. అశోక చక్ర రక్షణతో నా దేశ పతాక రూపంలో ఆకాశాన రెపరెపలాడుతూ ఎగిరే గర్వమే భారతం, ఎగిరే గర్వమే భారతం. తూర్పు పడమర ఉన్నత కనుమల పచ్చని పొలముల ఘుమఘుమలు, తూర్పు పడమర ఉన్నత కనుమల పచ్చని పొలముల ఘుమఘుమలు, నదీ నదముల గలగల ధ్వనుల మిశ్రణమే మన భారతం. నదీ నదముల గలగల ధ్వనుల మిశ్రణమే మన భారతం. భారత భూగర్భ ఖనిజ సంపద, భారత అడవి వృక్ష సంపద, ఇదివరలో ఎందరో కొల్లగొట్టినా ఇంకనూ తరగని ఆలయ నిధులు మన ఆలయ నిధులు. భారత భూగర్భ ఖనిజ సంపద, భారత అడవి వృక్ష సంపద, ఇదివరలో ఎందరో కొల్లగొట్టినా ఇంకనూ తరగని ఆలయ నిధులు మన ఆలయ నిధులు. రామాయణ భారత భాగవతాలు, మరెన్నో పురాణైతిహాసాలు, ఇంకెన్నో ఉపనిషత్తులు లోకానికి ఇచ్చిన దేశం మనది. రామాయణ భారత భాగవతాలు, మరెన్నో పురాణైతిహాసాలు, ఇంకెన్నో ఉపనిషత్తులు లోకానికి ఇచ్చిన దేశం మనది. ఆనాడే పూజ్యమనే క్లిష్టమైన అంకెను ప్రపంచానికిచ్చిన దేశం. ఆనాడే పూజ్యమనే క్లిష్టమైన అంకెను ప్రపంచానికిచ్చిన దేశం. ఎత్తులు పై ఎత్తులతో పెద్దలాడు చదరంగమునిచ్చిన దేశం. ఎత్తులు పై ఎత్తులతో పెద్దలాడు చదరంగమునిచ్చిన దేశం. మేను మనస్సు ఆత్మల సంధానం, మేధస్సుకు యోగాసన శాస్త్రం, ఆరోగ్య విజ్ఞాన విజయం, ప్రకృతి పర శాస్త్రం ఆయుర్వేదం. మేను మనస్సు ఆత్మల సంధానం, మేధస్సుకు యోగాసన శాస్త్రం, ఆరోగ్య విజ్ఞాన విజయం, ప్రకృతి పర శాస్త్రం ఆయుర్వేదం. హిమగిరి కన్నా ప్రాచీనం సకల జ్ఞానముకు నిలయం, హిమగిరి కన్నా ప్రాచీనం సకల జ్ఞానముకు నిలయం. ఇమిడి ఉంది ఈ నుడిలో సమస్తం, అదే మన లోకానికిచ్చిన సంస్కృతం. ఇమిడి ఉంది ఈ నుడిలో సమస్తం, అదే మన లోకానికిచ్చిన సంస్కృతం. నీతి జ్ఞానం జీవన మార్గం, మృగాల ద్వారా మృదు హృదయాలకు నేర్పిన జీవన విధానం, అదే పంచతంత్రమును కథనం. నీతి జ్ఞానం జీవన మార్గం, మృగాల ద్వారా మృదు హృదయాలకు నేర్పిన జీవనం విధానం, అదే పంచతంత్రమును కథనం. నిశ్శబ్ద మౌనం ఒక పాఠం, ప్రపంచానికి అందించిన మన ఆధ్యాత్మిక ధ్యాన రహస్యం. నిశ్శబ్ద మౌనం ఒక పాఠం, ప్రపంచానికి అందించిన మన ఆధ్యాత్మిక ధ్యాన రహస్యం. రాశిగ్రహ నక్షత్ర గమనం, ఖగోళ శాస్త్ర పరిచయం, భవిష్యత్తును తెలుపు జ్యోతిషం లోకానికి నేర్పిన దేశం. రాశిగ్రహ నక్షత్ర గమనం, ఖగోళ శాస్త్ర పరిచయం, భవిష్యత్తును తెలుపు జ్యోతిషం లోకానికి నేర్పిన దేశం మనది. సుశ్రుతుడి శస్త్రచికిత్సలు, ప్రాచీనపు ప్రసిద్ధ వైద్య అద్భుత రోగ నివారణ విధులను

0: అందించిన దేశం మనది. సుశ్రుతిని శస్త్రచికిత్సలు, ప్రాచీనపు ప్రసిద్ధ వైద్య అద్భుత రోగ నివారణ విధులను అందించిన దేశం మనది. వసుధలో వసించు మనుజులనందరి భేదం లేక ఒకటిగా చేర్చి వసుదైవ కుటుంబకం అను మానవతాభావును అందించిన దేశం. వసుధలో వసించు మనుజులనందరి భేదం లేక ఒకటిగా చేర్చి వసుదైవ కుటుంబకం అను మానవతాభావమును అందించిన దేశం. భారతమే నా దేశం, భారతమే నా శ్వాసం, భారత భావి పైన ఆశ, భారతంపైనే సర్వదా నా ధ్యాస. భారతమే నా దేశం, భారతమే నా శ్వాసం, భారత భావిపై నా ఆశ, భారతంపైనే సర్వదా నా ధ్యాస, సర్వదా నా ధ్యాస.
1: ఇంతవరకు నా భారతం శ్రీ చిర్రావూరి మదన్మోహన్ గారి స్వీయ కవితలు విన్నాం.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండలో తెలుగు సామెతలలో జీవిత పాఠాలు డాక్టర్ పులిపాక లక్ష్మీ పవన్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 3:00 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది.

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన ఆస్థ వన్ సంరక్షణ్ పథకం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 15,000 పవిత్రమైన వనాలను పునరుద్ధరించి రక్షించడం జరుగుతుంది. స్థానిక సంస్కృతి సంప్రదాయాలలో ముడిపడి ఉన్న అడవులను మరియు దేవాలయ పరిసరాలలోని వనాలను శాస్త్రీయ పద్ధతుల్లో రక్షించి అభివృద్ధిపరచడం దీని ముఖ్య ఉద్దేశం. అంతరించిపోతున్న వృక్షజాతులు, ఔషధ మొక్కలు మరియు అరుదైన వన్యప్రాణులను కాపాడటానికి ఇది సహాయపడుతుంది. పర్యావరణ పర్యాటకం మరియు సాంప్రదాయ అటవీ ఉత్పత్తుల ద్వారా స్థానిక గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. కార్యక్రమంలో ఇప్పుడు శంకర్ దాదా జిందాబాద్ ఈ చిత్రం నుండి సాగర్ గానం చేసిన శుద్ధాల శుక్తిజ సాహిత్యం మీద, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రీరామరాజ్యం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రేయా ఘోషల్ గానం చేసిన జొన్న విత్తుల సాహిత్యం ఇప్పుడు విందాం. సంగీతం ఇళయరాజా.

0: தொடர்வது தெலுங்கில் செய்தி அறிக்கை.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. దేశంలో యువత మహాత్ముల జీవితాల నుంచి సంగ్రహంగా తెలుసుకుని స్ఫూర్తి పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మన దేశంలో 14 రాష్ట్రాల్లో 33 గజ అభయారణ్యాల ద్వారా ఏనుగుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ 2 రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద గెలుపొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ను విడుదల చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అసాధారణ జీవన ప్రస్థానం గురించిన వ్యక్తిగత వివరాలను ఈ ఆత్మకథలో పొందుపరిచారు. కోవింద్ బాల్యం నాటి అనుభవాలు, పోరాటాలు, విజయాల నుంచి మొదలుకొని విశిష్టమైన ప్రజా జీవితం, భారత 14వ రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవల వరకు ఈ గ్రంథంలో పొందుపరిచారు. ఆయన ప్రయాణాన్ని, ప్రజాసేవను తీర్చిదిద్దిన విలువలు, అనుభవాలు, పరిస్థితులపైన ఈ పుస్తకం చక్కటి అవగాహన కల్పిస్తోంది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ మార్గదర్శకత్వం తనకెంతో పెద్ద బలంగా నిలిచిందని అన్నారు. రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ, ఆయన జీవితం, వ్యక్తిత్వం, ఆయన దేశానికి చేసిన సేవల గురించి తెలియచేయడమే కాకుండా భారతీయ ప్రజాస్వామ్యానికి, సమాజానికి ఒక గొప్ప వారసత్వంగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: హమే భవిష్యమే కోవింద్ జీ జైసే అనేకో యువా చాహియే జో పరేషానియో సే పరాస్త నా హో జో ముష్కిలో సే మాయూస్ నా హో బల్కి అప్నీ మెహనత్ సే హర్ మంజిల్ కో ఆసాన్ బనానే కా హౌసలా రఖే ఇసీ బదలావ్ సే సశక్త భారత్ కే నిర్మాణ కా సంకల్ప పూరా హోగా యహీ సే ఆత్మనిర్భర్ ఔర్ వికసిత్ భారత్ కా రాస్తా బనేగా.
1: రామ్నాథ్ కోవింద్ జీవన ప్రస్థానం గురించి ఆయన సొంత పదాల్లో తెలుసుకోవాలని, ఆయన రచనలు, అనుభవాలను చదవాలని ప్రధానమంత్రి యువతరానికి పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే వంటి మహానుభావులు భారత పునర్నిర్మాణానికి కలలుగన్నారని, అత్యంత పేదలు, అణగారిన వర్గాల వారు కూడా అత్యున్నత స్థానాలు అధిరోహించే అవకాశం లభించే భారతదేశం కావాలని ఆకాంక్షించారని ప్రధానమంత్రి చెప్పారు. రామ్నాథ్ కోవింద్ వంటి ప్రముఖులు తమ కష్టపడే తత్వంతో, సామర్థ్యాలతో తమ జీవితాలను మార్చుకోవడమే కాకుండా శతాబ్దాల నాటి కళలను, ఆదర్శాలను వాస్తవ రూపంలోకి మార్చడంలో కీలక పాత్ర పోషించారని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమంలో రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ, రాజకీయాలు కేవలం అధికారం పొందే సాధనం కాదని, దేశానికి సేవ చేసేందుకు ఒక అవకాశమని అన్నారు. విద్య అనేది అంతులేని అవకాశాలకు తలుపులు తెరుస్తుందని, జీవితంలో కొత్త దిశలను, అవకాశాలను అందిస్తుందని మాజీ రాష్ట్రపతి పేర్కొన్నారు. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల ఆందోళన కారణంగా లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు పోలీస్ చర్య ఆరోపణలు, అయోధ్య రామాలయ విరాళాల్లో అవకతవకల ఆరోపణలతో నిరసన నిర్వహించారు.

0: దేశం అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటోందని సభలో ఓం బిర్లా తెలియజేశారు. విద్య, విజ్ఞాన శాస్త్రం, అంతరిక్షం, సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలైన అనేక రంగాల్లో దేశ యువజనులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన అన్నారు. దేశ యువత సామర్థ్యాల కారణంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని స్పీకర్ చెప్పారు.
1: आज अंतर्राष्ट्रीय युवा दिवस है और विश्व स्तर पर भारत के युवाओं ने शिक्षा, विज्ञान, अंतरिक्ष, विज्ञान, टेक्नोलॉजी, उद्यमिता कई क्षेत्रों के अंदर विशेष पहचान बनाई है. आज उनका सामर्थ्य के कारण दुनिया में भारत का नाम हो रहा है. देश का युवा भी चाहता है कि उनके विषयों पर चर्चा हो.
0: దేశ యువత తమకు సంబంధించిన అంశాలపై చర్చలు జరగాలని కోరుకుంటున్నారని ఆయన సభ్యులకు చెప్పారు. సభ సజావుగా సాగేలా సహకరించాలని స్పీకర్ ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. విధానాలు, అభిప్రాయాల విషయంలో భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ దేశ ప్రజలు పార్లమెంటు పనిచేయడం చూడాలని అనుకుంటున్నారని స్పీకర్ చెప్పారు. పార్లమెంటు గౌరవాన్ని భంగపరచవద్దని, ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు సభను అనుమతించాలని ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ పదే పదే కోరినప్పటికీ సభ్యులు గందరగోళం కొనసాగించడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపై రాజ్యసభలో కూడా గందరగోళం చెలరేగి మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే మంత్రులు తమ సంబంధిత మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను సభకు సమర్పించారు. ఆర్థిక, రక్షణ, రవాణా, పర్యాటక, సంస్కృతి, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, ఆహార ప్రాసెసింగ్, బొగ్గు గనులు, ఉక్కు శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికలను సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల నినాదాల మధ్య చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ చేపట్టారు. అయితే సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జీవ వైవిధ్యంతో వాతావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఒక సందేశం ఇస్తూ, ప్రపంచంలోని ఏనుగుల్లో దాదాపు 60% భారత్లోనే ఉన్నాయని, దీనివల్ల భారత్ ఏనుగుల పర్యావరణ వారసత్వానికి సజీవ చిహ్నంగా నిలుస్తోందని అన్నారు. భారత్లో భూమిపై అత్యంత సుసంపన్నమైన వైవిధ్యమైన భూభాగాలు ఉన్నాయని కీర్తివర్ధన్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కీలకమైన ఆవాసాలను పరిరక్షించేందుకు, ఏనుగులు వలస వెళ్లే మార్గాలను సంరక్షించేందుకు దేశంలో 14 రాష్ట్రాల్లో 33 ఏనుగుల అభయారణ్యాలు ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. ఆసియా ఏనుగులు అత్యంత గంభీరమైన సౌందర్యాన్ని కలిగి ఉండడంతో పాటు సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. పర్యావరణ ఇంజనీర్లుగా ఏనుగులు పనిచేస్తాయని మంత్రి అభివర్ణించారు. ప్రపంచ ఏనుగుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా, భారత్లో ఏనుగులు మానవుల భాగస్వామ్యం భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అధునాతన పర్యవేక్షణ ద్వారా మానవులకు ఏనుగులకు మధ్య సంఘర్షణను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, శాస్త్రీయంగా రూపొందించిన 150 ఏనుగు కారిడార్లు ఏర్పాటు చేశామని భూపేందర్ యాదవ్ తెలియజేశారు. భారత అంతరిక్ష పితామహుడు ఇస్రో తొలి చైర్మన్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఒక సాధారణమైన శాస్త్రీయ వ్యవస్థలో పనిచేసిన విక్రమ్ సారాభాయ్ ఆనాడుగన్న కలలు ఈనాడు అద్భుత విజయాలుగా సాకారమై ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని వ్యాప్తి చేస్తున్నాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటానికి వందే మాతరం స్ఫూర్తినిచ్చిందని, నేటికి దేశ గుర్తింపును బలోపేతం చేస్తూనే ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. జాతీయ గీతం వందే మాతరానికి 150 పూర్తయిన సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడారు. వీర సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, తిరుపూర్ కుమారన్ వంటి స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి ధైర్యం వందే మాతరం స్ఫూర్తిని సజీవంగా ఉంచిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో చిరాగ్ నగర్ గౌసియాచాల్ వద్ద భారీ వర్షం కారణంగా ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 2 మరణించగా 6 నుంచి 8 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ విపత్తు నిర్వహణ దళం, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అంబులెన్సులతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బలూచిస్తాన్లోని వరద బాధితుల కుటుంబాల కోసం కేటాయించిన 1,000 కోట్ల రూపాయల నిధులను మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మళ్లించాలని పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైన ప్రపంచ బ్యాంక్ తీవ్ర

ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య వల్ల దేశంలో పేదరికం మరింతగా పెరుగుతుందని, బలహీన కుటుంబాలకు విపత్తు ముప్పును పెంచుతుందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ రెండో రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద విజయం సాధించారు. గ్రాండ్ చెస్ టూరాఖరి పోటీ అయిన ఈ టోర్నమెంట్లో ప్రజ్ఞానందకు ఇది మొదటి విజయం. గేమ్ ప్రారంభం నుంచే ప్రజ్ఞానంద పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ పోటీలో 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సీఐపై 3-1 తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకుని వెళ్ళింది. విశేషాలు మరొకసారి. దేశంలో యువత మహాత్ముల జీవితాల గురించి సంగ్రహంగా తెలుసుకుని స్ఫూర్తి పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మన దేశంలో ఏనుగుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ రెండవ రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద గెలుపొందారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మధురమైన సమయంలో అంతర్జాతీయ యువజన దినోత్సవ విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు విందాం. ఒక తరానికి మరో తరానికి మధ్య వారి జీవన విధానం, అలవాట్లు, వస్తువులలో ఎన్నో తేడాలుంటాయి కదండి. సాంస్కృతిక, సాంకేతిక, విజ్ఞానం, ఆర్థిక రంగాలలో సైతం ఎన్నో మార్పులు కూడా వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఏటా 12 ఆగస్టున అంతర్జాతీయ యువజన దినోత్సవం నిర్వహించబడుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మహర్షి ఈ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ గానం చేసిన శ్రీమణి సాహిత్యం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

యువత గల శక్తి అపారం. దేశ ఉన్నతికి ఔన్నత్యానికి శక్తిని పణంగా పెడితే అన్ని విజయాలే చేకూరుతాయి. నేటి తరానికి బాధ్యతలను గుర్తు చేస్తూ యువతకి గల శక్తిని చాటి చెప్పేటందుకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవం యొక్క లక్ష్యం, ఇతివృత్తం వంటి వివరాలు తెలుసుకునే ముందు శ్రీమంతుడు ఈ చిత్రం నుండి రఘు దీక్షిత్ గానం చేసిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం

సమాజ అభివృద్ధికై యువత చేసే కృషిని గుర్తించడం, యువతను నిమగ్నం చేసే మార్గాలను ప్రోత్సహించడం మరియు సానుకూల చర్యల ద్వారా సమాజంలో మరింత చురుకుగా పాల్గొనేలా చేయడం లక్ష్యంగా ఈ దినోత్సవం జరుపబడుతుంది. మొదటిసారిగా 12 ఆగస్టు 2000 ఈ దినోత్సవం ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో ఇప్పుడు జనతా గ్యారేజ్ ఈ చిత్రం నుండి సుఖ్వీందర్ సింగ్, విజయ్ ప్రకాష్ గానం చేసిన పాట, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ఒక ఇతివృత్తంతో జరుపబడుతుంది. ఈ సంవత్సరం విభిన్న సందర్భాలు, ఉమ్మడి ఆకాంక్షలు అనేది ఇతివృత్తం. అత్యంత వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, చిన్న ద్వీపాలతో అభివృద్ధి చెందుతున్న దేశాలలోని విభిన్న సామాజిక, ఆర్థిక మరియు భౌగోళిక వాస్తవాల మధ్య యువత పెరుగుతున్నప్పటికీ వారు గౌరవం, నాణ్యమైన విద్య, మంచి ఉద్యోగం మరియు సుస్థిర భవిష్యత్తు వంటి ప్రాథమిక లక్ష్యాలను పంచుకుంటారని ఈ ఇతివృత్తం నొక్కి చెప్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు బాహుబలి ఈ చిత్రం నుండి దాలేర్ మహిందీ గానం చేసిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి.

100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు వింటున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు ఆట ఈ చిత్రం నుండి శంకర్ మహదేవన్ గానం చేసిన సిరివెన్నెల సాహిత్యం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఈ రోజున ఐక్యరాజ్య సమితి యువత కోసం చేపట్టిన ప్రపంచ కార్యాచరణ కార్యక్రమం పట్ల యువతకు అవగాహన కల్పించడం, మంచి భవిష్యత్తు కోసం గట్టి పునాది వేసుకునేలా యువతను ప్రోత్సహించడం, ఇవే కాక కొత్త విషయాల గురించి ఎప్పటికప్పుడు నవీకరణ పొందడం, కొత్త అవకాశాలను కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఘర్షణ ఈ చిత్రం నుండి.

యువరాజ సమితి యువత కోసం చేపట్టిన ప్రపంచ కార్యాచరణ కార్యక్రమం పట్ల యువతకు అవగాహన కల్పించడం, మంచి భవిష్యత్తు కోసం గట్టి పునాది వేసుకునేలా యువతను ప్రోత్సహించడం, ఇవే కాక కొత్త విషయాల గురించి ఎప్పటికప్పుడు నవీకరణ పొందటం, కొత్త అవకాశాలను కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఘర్షణ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన వేటూరి సాహిత్యం, సంగీతం ఇళయరాజా.

తక తక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం తుందేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరణ మరణ జననం రానీరా మరణ మరణ మరణం మింగేస్తాం భగద భగద గరణం మా పిలుపే ఢమరుకం

0: దూరంగా ఉండాలి. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజేయాలి. గ్రామాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలను చక్కగా వినియోగించుకోవాలి. కార్యక్రమంలో ఇప్పుడు ధ్రువ ఈ చిత్రం నుండి అమిత్ మిశ్రా గానం చేసిన చంద్రబోస్ సాహిత్యం.
1: So even though we face the difficulties of today and tomorrow, I have a dream that one day this nation will

ఏదైనా ఒక మార్గం ఒక గమ్యం చేరుకోవాలంటే సాధన చేయాలి. నేటి యువత గగనమే మా గమ్యం అంటూ పట్టుదల నైపుణ్యతతో ఎంతో కృషి చేస్తూ ముందుకు సాగిపోతున్నారు. అదే కొనసాగాలంటే సామాజిక స్పృహ కలిగి దురలవాట్లకు

యువత సానుకూలంగా సృజనాత్మకంగా ఆలోచించడం ప్రారంభించాలి. సమాజంలో జరిగే అవరోధాలను ధైర్యంగా ఎదుర్కొనే స్ఫూర్తిని పెంపొందించుకోవాలి. క్రమశిక్షణ, సమయపాలన, ముందుచూపు, నిర్భయత్వం, లక్ష్య సాధన, ఉత్సాహం వంటి సుగుణాలను పెంచుకుంటే దేశాభివృద్ధికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు మిక్కీ జే మేయర్ స్వరకల్పనలో లీడర్ చిత్రం నుండి వేటూరి సాహిత్యం.

100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో అంతర్జాతీయ యువజన దినోత్సవ విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు వింటున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు అంజలి ఈ చిత్రం నుండి కార్తిక్ రాజా, యువన్ శంకర్ రాజా గానం చేసిన రాజశ్రీ సాహిత్యం, సంగీతం ఇళయరాజా.

ప్రస్తుత స్థితిని పునరుద్ధరించడానికి సామాజిక సమస్యల పరిష్కారానికి యువత తమ ఆలోచనలను శక్తిని అందించాలి. మెరుగైన ఆలోచన విధానం ప్రస్తుత తరానికే కాక భావితరాలకి కూడా విజయాన్ని చేకూరుస్తుంది. నచ్చిన పనిని సమర్థవంతంగా చేయడం, పుస్తకాలు చదవటం, మంచి స్నేహితులు కలిగి ఉండడం మనకి ఎంతో ఉత్సాహాన్ని ప్రేరణ కలిగిస్తాయి కదండి. కార్యక్రమంలో ఇప్పుడు ఊపిరి ఈ చిత్రం నుండి హరిచరణ్ గానం చేసిన సిరివెన్నెల సాహిత్యం, సంగీతం గోపి సుందర్.

యువతకు సరైన వనరులు, మార్గదర్శకత్వం మరియు వాతావరణం కల్పించడం ద్వారా వారు సమాజంలో బలమైన మార్పును తీసుకురాగలుగుతారు. తిరుగులేని తమ శక్తితో వ్యక్తిగతంగానూ సామాజికంగానూ ఎదిగినప్పుడే యువజన దినోత్సవాలు సార్థకమవుతాయి. మరి మన యువత అందరూ నేటి సమాజం యొక్క అభివృద్ధి కోసం నడుంబి

ఇంచి తమ వంతు కృషి సహకారం అందిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ కార్యక్రమంలో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఈ చిత్రం నుండి హేమచంద్ర అనిరుద్ రవిచందర్ బృందం గానం చేసిన పాట, సాహిత్యం సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో అంతర్జాతీయ యోజన దినోత్సవ విశేషాలు విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు డాడీ ఈ చిత్రం నుండి శంకర్ మహదేవన్ గానం చేసిన చంద్రబోస్ సాహిత్యం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.